బొంబై టు గోవా కసత. ఈ ఫిల్మ్లో లత మంగేష్కర్ తంగిషోర్ కుమార్ నిస్కనే సనతత్ లోసోమ్ఖన్ రాజేంద్ర కృష్ణ యాలు యాస్టిక్కన్ రాహుల్ దేవ్ బర్మన్.